ధరుగుడుకు దాదా కథకి దిన్ నగత కథకింతలా అనుధా దింత ధా దింత ధా దెద్ద ధా ధరుగుడుకు దాదా ధరుగుడుకు దాదా ధరుగుడుకు దా ధరుగుడుకు దాదా కథకి దిన్ నగత కథకింతలా అనుధా దింత ధా దింత ధా దెద్ద ధా దెద్ద ధా ధరుగుడుకు దాదా ధరుగుడుకు దా ధరుగుడుకు దా ధరుగుడుకు దాదా కథకి దిన్ నగత కథకింతలా అనుధా దింత ధా దింత ధెద్ద